ది ఏనా ఎగ్జైట్ సెల్కి అబర్కి ఓర్ అని చెప్పి కొన్ని పోంచోకా ఏ పోస్ట్ పోజె సరూ అని చెప్పి అమ్మాయిగా Pacarini, Pacarini, canta, Chuyuni, Casa Comunal, Peque Posador, Totalontanta. Llamanta Buena Vista, Casa Comunal, a las 6 en punto.